0: ప్రదేశ్ ప్రైమ్ టైమ్ రేడియోను ఎక్కలో ఏఎం 530 24/7 జనే భీ ప్రోగ్రామ్ ఆఉండే నే ఉన్నను సుణ వాస్తే జాం దేశ్ ప్రదేశ్ ను లైవ్ వేఖణ వాస్తే లాగిన్ కరో సాడీ వెబ్సైట్ ను www.deshpradeshradio.com యా www.deshpradeshtv.com లైవ్ సుణనా చాహుందే లైవ్ పే క్లిక్ కర్ లో జే వాచ్ కర్నా చాహుందే తో ఓ తే క్లిక్ కరో యా ఫిర్ అప్నే ఐపీటీవీ బాక్స్ దే ఉతే పంజాబీ సెక్షన్ క్లిక్ కరో ఓదే ఉతే జాకే దేశ్ ప్రదేశ్ టీవీ ను క్లిక్ కరో ਉੱਥੇ ਤੁਸੀਂ ਸੁਣ ਵੀ ਸਕਦੇ ਹੋ ਵੇਖ ਵੀ ਸਕਦੇ ਹੋ 24/7
1: ਹੈਲੋ ਏਐਮ 530 ਤੋਂ ਤੁਸੀਂ ਸੁਣ ਰਹੇ ਹੋ ਦੇਸ਼ ਪ੍ਰਦੇਸ਼ ਪ੍ਰਾਈਮ ਟਾਈਮ ਰੇਡੀਓ
0: ਟੁਡੇ ਵਿੱਚ ਲਾਈਵ ਗੱਲਬਾਤ ਕਰਨ ਲਈ ਹੁਣੇ ਕਾਲ ਕਰੋ 905-564-6444
1: 905-564-6444